0: గారే గారే
1: యా దరబడే
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక పట్టా
0: గారే గారే
1: యా సూర కి దరది యా సూర ఇన్నాయ ఇదు యా
0: ఏక చతుర నార అమ జోడగనేది ఏక చతుర నార అమ్మ పకడ కరక గది
2: మేదే మన్ కే ద్వార్ ఏ భూతత్

0: గారే గారే
1: యా గరబడజే
0: గారే గారే
1: యా సూరబదల
0: గారే గారే
1: యా అమ్మక పట్టాలి
0: గారే గారే
1: యా సూరకి దరజే యా సూర ఇన్నాయా ఇదో
2: ఎక చతుర నార అమ్మ చోడగనేజే ఎక చతుర నార అమ్మ పకడకరక గజే
3: మేదే మన్నిత